కాఫిరు కమాయ్ మునాఫిక్ కమ్గా ఆరాబి మా హరుకష్కం బుడే అది అల్లో ఎకలాంగ రసూలాయ బావాలవి తకతీగె ఇంత నేంగుం ఔలా కంబుడే అల్లోహి మొళ దినొడిగం వా హకీం వంత రస్కలాంగే.

తెరెం కునిం ఇస్నంగే వేకలున్నాయ్ హేగతుగా ఎబేకలున్నా తబావీ మీహుం దన్నాషే అల్లాహ్ ఎవరెన్న రుహి వడిగెం ఫియే అది ఎవరెం ఎకలాంగే రుహునూవే అది ఎతన్ తాంగే దశం కోర్తం హింగ హింగా హున్న స్వర్గత ఎకలాంగే ఎవరెన్ నట్టకా తయ్యారు కురివి ఎతాంగా ఎవరెం అబద దెమితి బెనివి గొతుగే బొడువెగెంవా నసైబ్ లిమ్మకి ఎయ్యే.

ఇర్ఫాను ఎవరిన్ తాహిరు కురవ్వానే అది ఎవరిన్ హేవకం ఇతురు కొద్దివ్వానే సొదకాతే ఎవరింగ ముదలు కలేగిఫాను నంగవాషి అది ఎవరిన్నట్టకా కలేగిఫాను ద్వా కురవ్వాషి హమ కషరు కలేగిఫాను ద్వాయికి ఎవరిన్న హింహమ జహమకాయ్ రాహ్మతికి అల్లోహి మొళం అస్సవా ఒడిగింవా మొళద్దెను ఒడిగింవా రస్కలాంగి.

అది మోమినున్న గెల్లు దిన్మషాయ్ ఖాఫిరు ఖమాయ్ మోమినుంగె మెదుగా బాబావుం ఉఫిద్దుమషాయ్ కురింగ్ అల్లోహాయ్ రసూలాయ హంగురామ కురి మీహున్నట్టక బలబలా తిమ్మషాయ్ మికం కమట్టక మిస్కితం హదాగం ఉలును మీహుం వెస్ ఎవరెంగె తెరేం వే హేగొయ్ మెనువి తిమమ్మెం కస్తెన్ నుకురముయే కియా ఎవరెం హువా కురానికం కషవరే హమ కషవరుం ఎవరెన్నీ దొగు హదా బైకమ అల్లో హెక్వే ఒడిగం వెతే.

మీ దివిరాజ్య గేడు మిగిడిగ మీ దండవాలని సరుకారుగి ఉలాన్ అది అమిల్ల బై ఫరత్తవుగే తెన్నెవు. అర్యతుడు దెకుణుబురి మామిగిలి మెజిస్ట్రేట్ కోర్ట్ మామిగిలి దివిరాజ్య ఇవులా నంబరు హసతేగ సోళ బీదే ఒబ్లిక్ దిహసబ్బిస్ ఒబ్లిక్ తిరిస్నోయ్ వారిస ఘూరితో బెలుం మిదన్నవా ఫరాతుగే వారిస ఘూరినమ ఆయలి గొతుం హురి గ్యాకం భయాంకో హద్దు అహుగ కురిన్ లియుమకుం ఎకం మీ కోటం ఇంగవు ఎదమే అల్ మర్హూమ్ యూసుఫ్ ఇబ్రాహీం కింకిరిమాగే అలిఫ్తాల మామిగిలి విహి రబీఉల్లాహిర్ సాదస్ తేగ్ సాలిస్ అషే ఎకెన్ అక్టోబర్ దిహసబ్బిస్ ఆర్యతళు మరదు ఫేదు మెజిస్ట్రేట్ కోర్ట్ మరదు ఫేదు దివిరాజ్ ఇవులాన్ నంబరు ఎస్ ఫహె సి ఏ ఒబ్లిక్ దిహసబ్బిస్ ఒబ్లిక్ సతార మిల్క్వేరికం అడ్డువతళు మరదు ఫేదు కలరుమాగే తిమ్మణబై నమక కియా బండార గోతిగావా ఎమ్మెహా ఇమారత్తకా వళుఫదు తంతన నూఫులే ముదలుగే మిల్క్వేరిక మామదు దౌవాకురా ఫరాతివ్వాణమ హద్దు ఒకగి తిరిగా ఎకన్లియుమకుం అడ్డువతళు మరదు ఫేదు మెజిస్ట్రేట్ కోర్ట ఎంగెవంగిదమే నవా రబీఉల్లాహిర్ సాదస్ తెగ్ సాలిస్ అషే 30 సెప్టెంబర్ దిహసబ్బిస్ ఆర్యతళు దెకుణ్బురి మహిబదు మెజిస్ట్రేట్ కోర్ట్ అలిఫ్తాల్ మహిబదు దివిరాజ్ ఇవులా నంబరు హసతేక దిహై బీదే ఒబ్లిక్ దిహసబ్బిస్ ఒబ్లిక్ అషార మిల్కొరిక మామిదు దవాకుర ఫరాతి వేతో బెలు మిదన్నవా తంతన తకెతీగ మిల్కొరిక మామిదు దవాకుర ఫరాతి వాణమ హద్దు హోగి తిరిగా ఏకన్లియుమకుం మికోటం ఇంగెవంగెదమే అలిఫ్తాల్ మహిబదు కిస్వా ఏకియా బండార గోతిగావా ఎమెహా ఇమారతక నుఫులెముదా అషార రబీఉల్లాహిర్ సాదస్ తేగ సాడిస్ అషే 30 సెప్టెంబర్ దిహసబ్బిస్ ఫెలిదేతుడు ఫులిదు మెజిస్ట్రేట్ కోర్ట్ వావు ఫులిదు దివిరాజ్ ఇవులా నంబర్ హసతేక సతార ఏ ఒబ్లిక్ దిహసబ్బిస్ ఒబ్లిక్ బార మిల్కొరికం మిదన్నవా అతనుగ మిల్కొరిక మామెదు దవ్వాకురా ఫరాతివ్వాణమ హద్దు ఒక తెరేగా లియుమకుం ఎకం మికోటం అంగెవం ఎదమె వావు ఫులిదు హజారు మాగే కియా బండార గోతిగవా ఎమెహా ఇమారత్తక నూఫులెముదా నవార రబీఉల్లాహిర్ సాదస్ తేగ సాలిస్ అషే 30 సెప్టెంబర్ దిహసబ్బిస్ ఫెలిదేతుడు ఫులిదు మెజిస్ట్రేట్ కోర్ట్ వావు ఫులిదు దివిరాజ్ ఇవులాన్ నంబర్ హసతేక సతార ఏ ఒబ్లిక్ దిహసబ్బిస్ ఒబ్లిక్ ఎగార ఇవులాన్ ధరణ్య వసియత్ వేతో బెలుం మిదండ వఫరాతుగ ధరణ్య నోత వసియత్ ఎంగు విగిన్ దవాకురా ఫరాతివ్వాణమ హద్దు ఒక తెరిగా ఏకం ఫెలిదేతుడు ఫులిదు మెజిస్ట్రేట్ కోర్టం ఎంగెవం ఎదమే ఆమినత్ హుసేన్ హజారు మాగే వావు ఫులిదు నవార రబీఉల్లాహిర్ సదస్సేక్ సాలిస్ అషే 30 సెప్టెంబర్ దిహసబ్బిస్ మాలేతుడు గాఫరు మెజిస్ట్రేట్ కోర్ట్ గాఫరు దివిరాజ్ ఇవులా నంబరు ఫస్తతే కన్ను అధిహ ఏకెన్ ఏ ఒబ్లిక్ దిహసబ్బిస్ ఒబ్లిక్ నుయ్ మిల్క్వెరికం మిదన్నవా గోతిగావా ఎమ్మెహా ఇమారత్తక నూఫులే ముదలుగే మిల్క్వెరిక మామెదు దవ్వాకుర ఫరాతివ్వాణమ ఏకం హెద్దుహుగ తిరేగా లియుమకుం కాఫు గాఫరు మెజిస్ట్రేట్ కోర్టం ఎంగెవం ఎద్దమే కాఫు గాఫరు నిజారేకియా బండార గోతి కాఫు గాఫరు నివాఫేయేకియా బండార గోతి కాఫ్ గాఫరు రివెలియేకియా బండార గోతి కాఫ్ గాఫరు వినోలియాయకియా బండార గోతి విహి రబీఉల్లాహిర్ సాదస్ తేగ సాలిస్ అషే ఏకెన్ అక్టోబర్ దిహసబ్బిస్ దమిదన్న వాళ్ళని అమిల ఫరత్తోగి పైదిన్నము అడుగణమెంగె బప్ప లవ్యని నాఫరు సన్లైట్ ఇబ్రాహీం అబ్దుల్ రహమాన్ వణి 26 సెప్టెంబర్ దిహసబ్బియుగా నియాఫే వీమా బప్పగి మచ్చం ఎవ్విస్తారన్యన్ వాత వసియత్ ఇవ్వాణమ ఎమ్మస్తువగి తిరిగా అడుగణమిన్న గుళువా ఎక్కడి నిమ్మెదమే ఆ ఇలాగ ఫరాతుం మొహమ్మద్ ఇబ్రాహీం ఫోన్ హతింగ షెద్దే సుమె ఫహె దేన్ నుయ్ మహమూద్ ఇబ్రాహీం ఫోన్ నుయ్ హతెద్దే ఎకెన్ నుయ్ తిన్ ఫహె అడుగణమెంగె మమ్మ బా దరవందు ట్యూలిప్కె ఫాత్మత్ గాసిం వణి 20 సెప్టెంబర్ దిహసబ్బియుగా నియాయిఫే వీమా మమ్మగి మచ్చం ఎవ్విస్తారన్యనోత వసియత్ ఇవ్వాణమ ఎమ్మస్తూహగి తెరేగా అడుగణమిన్న గుళువా ఎక్కడి నిమ్మెం ఎదమే ఆ ఇలాగ ఫరాతుం అలీ సారీ ఫోన్ హతెన్ నోయద్దే హతెన్ నోయ్ అషెన్ నోయ్ ఐషత్ అబ్దుల్లో ఫోన్ హతెన్ హతెన్ ఎక్కే సుమెన్ నోయ్ హైతీనే ఆమ్నత్ అబ్దుల్లో ఫోన్ నోయ్ హతెన్ హై హైన్ హై హైన్ నోయ్ అడుగణమెంగె మమ్మ సీను మరదు కోతమ్మాగె ఆమినత్ దియవణి 8 సెప్టెంబర్ దిహసబ్బియుగా నియాయిఫే వీమా మమ్మగి మచ్చం ఎవ్విస్తారన్యన్నోత వసియత్ ఇవ్వాణమ ఎమ్మస్తోహగి తెరేగా అడుగణమిన్న గుళువా ఎక్కడి నిమ్మెం ఎదమే ఆ ఇలాగ ఫరాతుం ఖాలిద్ యూసుఫ్ ఫోన్ హతె ఫైన్ హతరే దేద్దేం ఎకింగ్ ఎకే ఆమినత్ రియాష ఫోన్

0: రికార్డింగ్ ఈరోజు సహా గడి 30 నిమిషాలు మీ దివ్య రాజే గారు.
1: బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీమ్. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతు. ముస్తఫా ఫిలావళి మిసిల్సిల ప్రోగ్రామ్ తాడో సమగందవాయ మహా బేఫర్ నమ్మర్ హబా దన్నవ ప్రోగ్రామ్ యొక్క బదులు కొలది అడగండు అడగండు మీ మహమ్మద్ రమీజ్. ముస్తఫా ఫిలావళికి మీదుగా ప్రోగ్రామ్గా మిగిలిస్తేనే సూరతుల్ జల్జలా, సూరతుల్ ఆదియాత్, సూరతుల్ ఖారియా, అది సూరతుల్ తకాసర్. ప్రోగ్రామ్గా బ్యాగ్గా దరివరునకి ఫౌజియా మహమ్మద్, ఫాత్మ